మస్తంగా స్నానం. నమో మంత్రమంత్ర నమో జంత్రజంత్రం నమో ఇష్టేష్టే నమో తంత్రతంత్రం సదా సచ్చిదానంద సర్వం ప్రణాసి అనూప్య రూప్య సమస్త నివాసి సదా సిద్ధ ద బుద్ధ ద బ్రిద్ కర్త దూర్ దర్ద అగం ఓ హర్త పరం పరం పరమేశ్వరం రోషపాలం సదా సర్వదా సిద్ధాత దయాలం అచేద్య భేద్య నామ అకామం సమస్తపరాజీ సమస్తామం తిరాజో చాచరీ షాంద జలె హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే ఆజు హే ఆదేశ హే అపే సే భుజంగ పర్యాత షాంద అగాధ్య అబాధ్య ఆనందీ స్వరూపే నమో సర్వమాన్య సమస్తి నిదాన్య నమస్వం నిరేనాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజే నమస్వం అపంజే నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజ రాజే నమో సహసాజే నమో సహసాహి నమో మహమాహి నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోఖే నమో శోక శోకే